మంత్రం నమో జంత్ర జంత్రం నమో ఇష్టేష్టే నమో తంత్రతంత్రం సదా సచ్చిదానంద సర్వం ప్రణాశీ అనూపే అరూపే సమస్తుల నివాసీ సదా సిద్ధా బుద్ధదా బృహద్కర్త అదూర్ధ అర్ధం అగం ఓ హర్త పరం పరం పరమేశ్వరం ప్రోషపాలం సదా సర్వదా సిద్ధ దాతా దయాళం అషేదీ అభేదీ అనామం అకామం సమస్తోపరాజీ సమస్తస్తాముక్తిరాజోర్చాచరీ శాంతి జలే హే థలే హే అపీత హే అపే హే ప్రభు హే ఆజు హే ఆదేశ హే అపేస హే భుజంగ పర్యాత్ షంద అగాధ్య అబాధ్య ఆనంది స్వరూపే నమో సర్వమాన్య సమస్తి నిదాన్య నమస్త్వం నేనాథే నమస్వం ప్రమాథే నమస్వం అగంజే నమస్వం అపంజే నమస్వం అకాలే నమస్వం అపాలే నమో సర్వదేశే నమో సర్పేశే నమో రాయ రాజే నమో స్వాసాజే నమో స్వాసాయ నమో మామాయ నమో గీత గీతే నమో ప్రీ నమో ప్రీత్ ప్రీతే నమో రోఖ రోఖే నమో శోక శోకే నమో సర్వరోగే నమో సర్వభోగే నమో సర్వజీతం నమో సర్వపీతం నమో సర్వజ్ఞానం నమో పరమతాన్ నమో సర్వమంత్రం నమో సర్వజంత్రం నమో సర్వదృశ్యం నమో సర్వకృత్సం నమో సర్వరంగే త్రిభంగీ అనంగే నమో జీవ జీవం నమో బీజ బీజే అఖిజయ భేజ సమస్తం ప్రసజే కృపానం స్వరూపే కుక